0: చుట్టి తాప నోకి తినే ఒకేసం నోకి నువ్వు మేలా.
1: Young man, KPYT, KPYU, the voice of the Basta Yaqui tribe.